చిత్రం అన్వర్. గానరచన రఫీక్ అహ్మద్, సంగీతం గోపీ సుందర్, గాయకర్ శ్రేయ ఘోషాల్, నవీన్ అయ్యర్, శబరి బ్రదర్స్, రకీబ్ ఆలం.